విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విరధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యాశ్రీ స్వయం స్వకృతినాం భవనేశ్వలక్ష్మీ పాపాత్మనాం కృతధీనాం హృదయేశబుద్ధి శ్రద్ధా సతాం కులజనా ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్త పరిపాలయ దేవి విశ్వం.